0: 系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系系 日货这样的标语。
1: 彩儿的提议好，我明天就让他们去印。